శతకాహాతకర్కేశజ్వల పాదోకలోచన భద్రాధికానకాస్పర్శ దివ్య సింహానుప